0: భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడిపికి దాదాపు 3 రెట్లు.
1: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ప్రియ కేళుగరే, ఇదీగ కేళి స్వామి పరమానంద అవర ಚಿಂತನೆ ಪ್ರಾರ್ಥನೆ. ಪ್ರಸ್ತುತಿ ಡಾಕ್ಟರ್ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ಅವರು.
3: ಸ್ವಾಮಿ ಪರಮಾನಂದರ ದೈನಂದಿನ ಚಿಂತನೆ ಪ್ರಾರ್ಥನೆ. ಅನುವಾದ ಡಾಕ್ಟರ್ ಎಚ್ ರಾಮಚಂದ್ರ ಸ್ವಾಮಿ.
4: ಜುಲೈ 20 ದಿನದ ಪ್ರಾರಂಭದ ಚಿಂತನೆ. ಆಧ್ಯಾತ್ಮಿಕ ಸುಗಂಧವು ಹರಡುವುದನ್ನು ತಡೆಯುವ ಬೇಲಿಗಳು ಇಲ್ಲ. ಅತ್ಯುನ್ನತವಾದುದರ ಕಡೆಗೆ ಆರ್ತರಾಗಿರುವ ಎಲ್ಲರ ಹೃದಯವನ್ನೂ ಅದು ತಲುಪುವುದು ಖಂಡಿತ. ಇದನ್ನು ನೆನಪಿನಲ್ಲಿರಿಸು. ಸಫಲ ಜೀವನ ಪುಷ್ಪತ್ರಯಗಳಿವು: ಪ್ರೇಮ, ಭರವಸೆಯು, ಆನಂದ, ದಿವ್ಯತೆಯ ಪರಿಮಳವ ಹರಡುವು ಗಂಧರ್ವ ರೆಕ್ಕೆಗಳಲ್ಲಿ. ಅದರ ಪ್ರಭಾವದಲ್ಲಿ ಲೋಕ ಜ್ಯೇಷ್ಠಾಲಕ್ಷ್ಮಿ ಶ್ರೀಲಕ್ಷ್ಮಿಯಾಗುವಳು. ಸುಂದರಾಂಗಿ, ಕ್ರೋಧ ಸುಂಟರಗಾಳಿ, ಮೃದುವಾದ ಶಾಂತಿ, ಪಾಶವೀ ಕಾಮವದು ಅಹುದು ದಿವ್ಯ ಪ್ರೇಮ. ಕಲಿವ ಪಾಠ: ಲೋಕದ ಪರಿಮಿತಿಗಳನ್ನು ಕೇಡನ್ನು ದಾಟುವ ಏಕೈಕ ಮಾರ್ಗವೆಂದ

0: రష్యా జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 14 కోట్లు. అది చాలా పెద్ద సంఖ్య కదా. గత 12 ఏళ్లలో భారత్ లో దాదాపు అదే సంఖ్యలో ఇళ్లకు కుళాయి నీటి కనెక్షన్లు అందాయి. నేడు ప్రతిరోజు అన్ని కాలాల్లోనూ 16 కోట్ల ఇళ్లకు స్వచ్ఛమైన కుళాయి నీరు అందుతోంది. కోట్లాది మహిళలకు నీటిని మోసే భారాన్ని తప్పించడమే కాదు, మెరుగైన నీటి నిర్వహణతో ఇది గ్రామాలను శక్తిమంతం చేసింది.
1: జల్ జీవన్ మిషన్ కా విజన్ సిర్ఫ్ లోగో తక్ పానీ పహుంచానే కా హీ నహీ హై, ये डिसेंट्रलाइजेशन का, विकेंद्रीकरण का उसका भी एक बहुत बड़ा मूवमेंट है. ये विलेज ड्रिवन, विमेन ड्रिवन मूवमेंट है.
0: 12 ఏళ్లు విశ్వాసానికి, అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి.

0: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడీ సఫలతా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ನಿಮ್ಮ ಜ್ಞಾನಧ್ವನಿ ಸಮುದಾಯ ರೇಡಿಯೋವನ್ನು ಮೊಬೈಲ್ ಅಪ್ಲಿಕೇಶನ್ ಮೂಲಕವೂ ಕೇಳಬಹುದು. ಈ ಅಪ್ಲಿಕೇಶನ್ ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿಕೊಳ್ಳಲು ಲಿಂಕ್ ಹೀಗಿದೆ: https://play.google.com/store/apps/details?id=ATCMET radio.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: నార్త్ ఈస్ట్ అబ్ దిల్ కే భీ పాస్ హై, దిల్లీ కే భీ పాస్ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.